0: వచ్చిందంటా చూస్తున్నా. ఇక్కడ ఎవడు మాదిరి గాడీలు ఇరికిరై రాసుకోండి, మార్తెట్టి పాడండి.
1: ఆ కుర్చీని మార్తెట్టి.